భగవాన్ కి, శ్రీ ఆనందకంద భగవాన్ కి, శ్రీ కౌశల్యానందన భగవాన్ కి, శ్రీ దశరథ నందన భగవాన్ కి, శ్రీ కైకేయి నందన భగవాన్ కి, శ్రీ చారో భయ్యన్ కి, హనుమాన్జీ మహారాజ్ కి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్.

కమేకమద్భుతం ప్రభుం నిరీయమీశ్వరం విభుం జగద్గురుం చ శాశ్వతం తురీయమేమ కేవలం భజామి భావవల్లభం కుయోగినాం దుర్లభం స్వభక్త కల్పపాద

కంఠే భుజంగ చలతకుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నానమనేలకంఠం దయానం మృగాదీశచరణామరమోడమానం ప్రియం శంకరం సర్వనాథం భజామి.

ప్రకాశం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశం త్రయాసోల నిర్మూల నమసోల పాణి భజేహం భవాని పతే భావగమ్యం.

ఉజ్జయమహాకాళమలేశ్వరం పల్లెం వేదనాథం శంకరం సేతు వందే తు రామేశం నాగేశం దారికావరి వారణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గోదావరి తటే హిమాలయ కేదారం గ్రీష్మేశం చ శివాలయ ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాదావడే నరా సప్త జనం కృతం పాపం

రాజాది రాజాయ గురుమహే సమే కామాన్ కామ కామాయమయ్యం కామేశ్వరో వైష్ణవో దాతు కుబేరాయ వైష్ణవాయ మహారాజాయ నమః. ఓం విశ్వతచక్షురో విశ్వరో ముఖో విశ్వతో భారురక్షస్వతా సంభావ్యామ సంపదరేత్యా భూమి జనయంతి దేవేకా. హరి ఓం నానా సుగంధి పుష్పాణి యథా కాలోద్భవాణి చ పుష్పాంజలి మయా దత్తం గ్రహాణం పరమేశ్వర గ్రహార్. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదం.